0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: శుభోదయం అందరికి నమస్కారం. శ్రీ వినాయకుడి ఆశీస్సులు మీపై ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులై జీవించాలని కోరుకుంటూ ఈ బుధవారం ఉదయపు వేళలో రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ చెల్లమ్మ గిరీశాలిని. ఎలా ఉన్నారు శ్రోతలు, బాగున్నారా? ఈ చల్లని బుధవారం నాడు ఉదయపు సమయాన మీరందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తూ నేటి ముచ్చటైన కార్యక్రమాన్ని వినాయకుడి గీతంతో ప్రారంభిద్దాం.

ఈరోజు బుధవారం జులై నెలకి 15వ తేదీన బడి పిల్లలకు రెండో అవధి పూర్తి అవ్వడానికి ఇంకో 2-3 రోజులు ఉన్నాయి. ప్రస్తుతానికి కొంతమంది పరీక్షలు రాస్తున్నారు, కొంతమంది విద్యార్థులకు పరీక్షలు అయిపోయి ఇంట్లో హాయిగా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు పనికి వెళ్ళాలి, ఏం చేద్దాం, పెద్దవాడైన తర్వాత బాధ్యతలు వస్తాయి కదా, సో పనికి వెళ్ళాలి. లివింగ్ విదౌట్ వర్క్ టు డూ ఆర్ పర్పస్ ఈజ్ మియర్లీ బ్రీదింగ్, నాట్ ట్రూలీ లివింగ్ అని అంటాం. మన పని మనకు ఇష్టమైతే ప్రతిరోజు ఒక పండుగే కాబట్టి పని చేద్దాం, ఆనందంగా చేద్దాం.

శ్రోతలు, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం రేడియో మనోరంజన్ పైన. నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 5798 6895 పైన పంపవచ్చు, లేదా 4028070 పైన కాల్ చేయండి. ఇక విజయ్ దేవరకొండ గారు, రష్మిక మందన గారి జోడిపై వచ్చిన ఈ పాట ప్రేమలో మురిసి మురిసే మనస్సుల్లా చల్లని ఉరి ఊపిరిలా ఉంటుంది. ఆనందించండి ఈ ఉదయపు వేళలో ఈ ప్రేమభరితమైన పాటను కేవలం మీ తొలి రాగాలు కార్యక్రమంలో.

రేవన్ ఇంకా రేయన్స్లకు హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు అని తెలుపుతున్నాం. ఈ ప్రత్యేకమైన సందర్భంగా హైలాండ్స్లో నివసిస్తున్న అమ్మ వాషిని, నాన్న విజయ్, ఇంకా బాబమ్మ వేద పోలోడు ఎంతో ప్రేమతో ఆశీస్సులతో ఈ రాబోయే పాటను తమ ముద్దుల చిన్నారులకు అంకితం చేయమంటున్నారు. Once again, happy second birthday to baby Ray Vansh and baby Rayansh. Ika raboye paata meeku ankitam.

ఇప్పుడు కాస్త పాత రోజుకి చెందిన కొన్ని అద్భుతమైన పాటలు విందామా? గోదావరి అనే చిత్రం నుండి ఆనందించండి మనోహరమైన ట్రాక్ను.

నిన్నటి తప్పులు నేడు మార్పుకు మార్గం చూపుతాయి. ఎప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడే విజయానికి నాంది పలుకుతుంది. కాబట్టి నిన్న ఏం జరిగిందో కాదు, ఈరోజు ఏం చేయబోతున్నావో అది ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో ఈ రోజును ప్రారంభించండి. ఇంకోసారి శుభోదయం. మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం రేడియో మనోరంజన్ పైన మీ చెలిగిరి శాలినితో. మీ సందేశాల కోసం, మా డెడికేషన్స్ కోసం 5798-6895 పైన 5798-6895 పైన పంపండి, లేదా కాల్ చేయండి ఆన్ 4028 8070 పైనా.

జీవితంలో ఏ కష్టాలు వచ్చినా మన గెలుపు తలుపులను తెరవాలనే సందేశమే పెద్ద చిత్రం లో చెప్పబడింది. మన పట్టుదల ధైర్యం ఆశయంతో ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగేతేనే విజయం మనదవుతుంది.

తెలుగు సినీ ప్రియులకు ఇంకో శుభవార్త. ఇటీవల మారిషస్ తెలుగు మహాసభ మన తెలుగు కుటుంబం కోసం ఒక సూపర్ హిట్ అంటే చిత్ర సూపర్ హిట్ చిత్రం పెద్దిని ఎంసీనేలో ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినీ అనుభూతిని అందించిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అదే ఉత్సాహంతో అదే ఆనందంతో మారిషస్ తెలుగు మహాసభ మరో హిట్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నది. అదే మా ఇంటి బంగారమని. వచ్చే ఆగస్టు 1వ తేదీన అంటే సాటర్డే 1st August శనివారం మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఎంసీనే ఫ్లాక్ లేదా ఎంసీనే థియానోకి వచ్చి ఈ అద్భుతమైన తెలుగు చిత్రాన్ని చూసి ఆనందించండి. ఇక మీ టికెట్స్ కోసం మీ మందిరం అధ్యక్షులను లేదా మారిషస్ తెలుగు మహాసభ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను కాంటాక్ట్ చేయండి.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.